ధనూపం నుర్లభం స్వర్గరాజన నుర్లభం భోజనం భిజనం నుర్లభం స్వచ్ఛ అంబర నుర్లభం సుత మిత్ర పరాత పాదవ నుర్లభం పంత విలాస నుర్లభం పంత విలాస నుర్లభం విద్యా ప్రవీణ నుర్లభం చతుర్చల